0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కొవ్వురు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Raju, నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
10: చెప్పాలే, గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
9: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: ఒట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: 818-272-1955. That's 818-272-1955.
8: ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడున్నా మీ ప్రియమైన వారికి రాఖీ పంపించడం చాలా ఈజీ. MYPURSU మై పర్సు యాప్ ని డౌన్లోడ్ చేసి ఫామ్ ని పూర్తి చేయండి. అంతే, మీ రాఖీ గిఫ్ట్ ని మై పర్సు డెలివర్ చేస్తుంది, అది కూడా ఫ్రీగా. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మై పర్సు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
9: PNG Jewelers in Sunnyvale is celebrating 18 years in the USA. PNG is launching a special anniversary offer throughout the month of August on diamond necklace sets. Certified natural diamond necklace sets starting under $4,499. Yes, under $4,499. VVS Clarity, F to G color. Terms and conditions apply. Offer valid from August 1st to August 30th, 2026 at PNG Sunnyvale. PNG Dwellers, your family dwellers since 1832.
10: Did you know the American Association of Orthodontists recommends that children have their first orthodontic checkup by age 7? At USmile Dental, we provide comprehensive orthodontic care for children, teens and adults, from early intervention to complex cases. With a board-certified orthodontist, Dr. Chaya Kamath, and general dentist, Dr. Puppala, we're here to meet your family's dental and orthodontic needs. Orthodontic consultation is free, and for your convenience, we're open Saturdays. Call 408-361-8133 today to schedule your free consultation.
11: USmile Dental, Santa Clara, Morgan Hill and Gilroy. Chirakalam nilichipoye chirunavu kosam.
12: The future belongs to the skilled AI. Master AI technologies with Java, AIML, STET and Python. Industry-ready training designed for success. Don't just learn. Lead. Enroll now. For details, visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
13: TNC apply.

0: whatever your insurance needs are. Onshore Care gives you peace of mind. Contact 855-OK-ALL-OK or visit onshorecare.com. That is onshorecare.com. When you have OK, everything will be OK.
1: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరింత ఆలస్యం, కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.
2: Hello Bay Area, this is Nagaraj Anaya, your friendly realtor. Are you looking to buy a new home? Well, here are the steps. Assess finances. Define criteria. House hunting but with a patient real estate agent. Make a competitive offer. Home inspection. Secure financing. Appraisal. Title search and insurance. Closing. Move in and celebrate. If any questions, call me to help you find your dream home.
3: For more details, visit nagarajhomes.com.
4: Bay Area's Grand Ganesh Festival.
5: Grand Ganesh Festival.
4: On Saturday, 19 September, from 12 p.m. to 10 p.m. at Bishop Ranch City Center in San Ramon. Free entry and free parking. Witness huge Ganesha along with Ganpati Sthapana and Puja. Early Archanas, special Aartis, Maha Aarti and Deepa Aradhana. Dhol Tasha procession and Visarjan. Stellar performances and ravishing show. Ganesha idol making workshop for kids. Multiple food booths. Record number Desi shopping booths. And lots more. For details, visit namastebayarea.com. For booths and sponsorships, email info@namastebayarea.com.
6: Grand sponsor Sanjeev Gupta CPA. Platinum sponsor Realtor Lavanya Duvi. Discover San Ramon, powered by Realtor Nagaraj Annaya. Prashad sponsor Vijeta Supermarket. Silver sponsor My Pursuit.

0: వెల్కమ్ టు ద థర్స్డే ఎడిషన్ ఆఫ్ విరిజల్లు, పల్లి బఠానీలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం.
1: హలో హలో హలో హలో, హ్యాపీ థర్స్డే. కళకళలాడుతూ బోల్డ్ బోల్డ్ సినిమాలు వచ్చినాయి, పెద్ద చిన్న వీటన్నిటి కూడా ఇవాళ మా షో విన్నారనుకోండి, మధ్య మధ్యలో విల్ బి ఆస్కింగ్ యూ క్వశ్చన్స్, అండ్ ఆ క్వశ్చన్స్ కి మాకు ఈమెయిల్ చేసిన వాళ్ళకి విల్ సెండ్ యూ గైస్ టు దోస్ మూవీస్. ఆ సినిమాకి టిక్కెట్లు ఇచ్చి మరీ పంపుతాం. నేనండి మీ హోస్ట్ విజయ ఆసూరి.
0: నేను మీ హోస్ట్ కళ్యాణ్ కట్టమూరి. అండ్ మా ఈ షోను మీరు ఆన్లైన్ వినాలి అనుకుంటే ప్లీజ్ గో టు అవర్ వెబ్సైట్ virijallu.com. రైట్ హ్యాండ్ టాప్ లో ఉన్న లిసన్ లైవ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే మా షోని స్మార్ట్ ఫోన్స్ ద్వారా వినాలి అనుకుంటే డౌన్లోడ్ అవర్ ఫ్రీ యాప్ విరిజల్లు, స్పెల్త్ virijallu. అండ్ బే ఏరియాలో ఉంటూ జోరుగా హుషారుగా కార్లో షికారుకి వెళ్తూ మా ఈ షోని ఆల్ ది వే టిల్ 7:59 PM పసిఫిక్ టైం మీరు వినాలి అనుకుంటే ఇక్కడ లిసన్ టు వాజ్ ఆన్ బాలీ 92.3 FM. అలాగే శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో కార్స్లో 24/7 తెలుగు మాటలు, తెలుగు పాటలు కావాలంటే ఇక్కడ లిసన్ టు వాజ్ ఆన్ 92.3 FM HD2. అలాగే మా విరిజల్ వాట్సాప్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వకపోతే అర్జెంట్గా జాయిన్ అయిపోండి. వెరీ వెరీ సింపుల్, గో టు అవర్ ఫేస్బుక్ పేజ్ ఆర్ ఇన్స్టా పేజ్, లుక్ ఫర్ విరిజల్లు virijallu. అండ్ అక్కడ పిన్డ్ ఏ పోస్ట్ విత్ ఎ క్యూఆర్ కోడ్, హాయిగా స్కాన్ చేయండి. ఆ స్కాన్ చేసిన క్యూఆర్ కోడ్ని మీరు ఫాలో అయిపోతే యూ కెన్ డైరెక్ట్లీ జాయిన్ అవర్ వాట్సాప్ గ్రూప్ ఐదర్ ఆన్ ఇన్స్టా ఆర్ ఫేస్బుక్, లేదా జస్ట్ డ్రాప్ అస్ ఎన్ ఈమెయిల్ virijallu@gmail.com, virijallu@gmail.com ఓ ఈమెయిల్ పంపించండి. అండ్ వన్స్ అగైన్ వీ విల్ యాడ్ యు ఇన్, యాజ్ సింపుల్ యాజ్ దాట్, virijallu@gmail.com, virijallu@gmail.com.

0: ఓకే, నివాళి మన షో స్టార్ట్ చేసే ముందు మరొకసారి ఏమాత్రం మిస్ అవ్వద్దు, నమస్తే బే ఏరియా అండ్ బాలింగ్ 92.3 FM తీసుకొస్తున్నారు మీకోసం ద గ్రాండెస్ట్ గణేష్ ఫెస్టివల్ ఇన్ ద బే ఏరియా, గణపతి బప్ప మోర్య, September 19th సాటర్డే ఇన్ శాన్ రమన్ అట్ బిషప్ ప్రాంచ్ సిటీ సెంటర్. సో కీ డీటెయిల్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, డేట్ September 19th శనివారం మధ్యాహ్నం 12 o'clock నుంచి రాత్రి 10 o'clock వరకు అట్ ఇన్ శాన్ రమన్ సిటీ, శాన్ రమన్ బిషప్ ప్రాంచ్ సిటీ సెంటర్లో ఉంటుంది. ఫ్రీ ఎంట్రీ అండ్ ఫ్రీ పార్కింగ్, దేస్ యాంపుల్ పార్కింగ్, అసలు మీరు పార్కింగ్ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అండ్ దేస్ ఇట్స్ ఫ్రీ ఎంట్రీ, అండ్ టు గెట్ యువర్ ఫ్రీ టికెట్స్ గో టు namastebayarea.com, దట్ ఈస్ అ వెబ్సైట్ namastebayarea.com, ఫ్రీ ఎంట్రీ అండ్ ఫ్రీ పార్కింగ్. అండ్ వీవ్ గాట్ లాట్స్ ఆఫ్ ఫెస్టివిటీస్ మీకోసం ప్లాన్ చేసాం. అండ్ లైక్ ఎవ్రీ ఇయర్ గణపతి స్థాపన పూజతో స్టార్ట్ అవుతుంది, అలాగే ప్రతి అవర్ కూడా మంచి మంచి హారతులు మీకోసం మేము లైనప్ చేసాం. దట్స్ గ్రూప్ సహస్ర ఆర్తి విత్ 1000 దియాస్, అలాగే గ్రూప్ పుష్పారతి ఉంది 100,000 ఫ్లవర్స్, దట్స్ సామూహిక గానం ఉంది. అలాగే టువర్డ్స్ ద ఎండ్ గ్రాండ్ ఢోల్ తాషా ప్రొసెషన్తో స్టార్ట్ అయ్యి గణపతి విసర్జన కార్యక్రమం కూడా చాలా ఘనంగా జరగబోతోంది. అండ్ వీటితో పాటు దిస్ మౌత్ వాటరింగ్ ఫుడ్, విల్ హ్యావ్ 20+ ఫుడ్ బూత్స్, 100+ షాపింగ్ బూత్స్, దేల్ బి రైడ్స్, దేల్ బి గేమ్స్, దేల్ బి ట్రాక్లెస్ ట్రైన్, అండ్ వాటితో పాటు కార్నివల్ గేమ్స్ కూడా ఉంటాయి. దాంతోపాటు మెయిన్ స్టేజ్ మీద నాన్ స్టాప్ బ్యూటిఫుల్ కల్చరల్ పర్ఫార్మెన్సెస్, అండ్ పిల్లలకైతే క్రియేట్ యువర్ గణేష కిడ్స్ ఆర్ట్స్ కాంపిటీషన్ ఉంటుంది, అండ్ లాట్స్ ఆఫ్ కార్నివల్ ఫన్ కూడా ఉంటుంది. సో ఫెస్టివిటీ దట్ యూ డు నాట్ వాంట్ టు మిస్ విత్ ఎంటైర్ ఫ్యామిలీ, ఏమాత్రం మిస్ అవ్వద్దు. ఫ్రీ ఎంట్రీ, ఫ్రీ పార్కింగ్, అండ్ టు గెట్ యువర్ ఫ్రీ టికెట్స్ వెరీ ఈజీ, ద వెబ్సైట్ టు రిమెంబర్ ఈజ్ namastebayarea.com, వెరీ సింపుల్, గో టు namastebayarea.com, అక్కడికి వెళ్ళి మీ ఫ్రీ టికెట్స్ మీరు గ్రాబ్ చేసుకోవచ్చు. వన్స్ అగైన్ రిమెంబర్ ద డేట్ September 19th అండ్ సాటర్డే at the Bishop Prime City Center in San Ramon. Once again, Ganpati Bappa Moriya, Bay Area's grandest Ganesh festival. And for more details, go to namastebayarea.com, especially to get your free tickets. Just go there and grab your free tickets. namastebayarea.com. Okay, మరి ఈ రోజు మీ అందరి కోసం విరిజలులో అసలు అంటే పెద్ద హడావిడి లేకుండా రిలీజ్ అయిన సినిమా, ముఖ్యంగా ఈ హీరో రవితేజ గారికి ఈ మధ్య కాలంలో హిట్ సినిమాలు లేవు. సో ఆ టైంలో రిలీజ్ అయిన సినిమా రిలీజ్ అవడమే కాకుండా పెద్ద హడావిడి లేకుండా రిలీజ్ అయ్యి, రిలీజ్ అయిన తర్వాత అసలు ఒక యునానిమస్ పాజిటివ్ టాక్తో, ఒక హిట్ టాక్తో, హిట్ నుంచి సూపర్ హిట్ మధ్యలో టాక్సిక్ లాంటి పెద్ద సినిమా రిలీజ్ అయినా ఇప్పుడు వాటిని కూడా అధిగమించి ఐ థింక్ 200 crore+ అంటున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సక్సెస్ వచ్చినప్పుడు డినామినేషన్స్తో సంబంధం లేదు. అటువంటి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ పేరు తప్పించుకున్న ఇరుముడి సినిమా రిలీజ్ సందర్భంగా, ఇన్ఫ్యాక్ట్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఆ సక్సెస్ని మాతో పంచుకుంటూ ఆ ఇరుముడి సినిమా విశేషాలని మనతో షేర్ చేసుకున్నారు ఎక్స్క్లూజివ్గా డైరెక్టర్ శివ నిర్వాణ గారు. శివాళ మా విరిజలులో వాళ్ళ మన థర్స్డే పల్లి బఠానీల్లో ఇరుముడి సినిమా డైరెక్టర్ శివ నిర్వాణ గారితో విరిజలు టీం విజయ్ గారు జరిపిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ మీకోసం ప్రసారం చేస్తున్నాం. ఆఫ్ కోర్స్ మీకోసం గెలుచుకుందుకు బోల్డ్ అని బహుమతులు ఉండాలి కాబట్టి ఇంటర్వ్యూ జాగ్రత్తగా వింటూ ఉండండి. మధ్య మధ్యలో ఇంటర్వ్యూలో ఆయన చెప్పే కబుర్ల నుంచి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను. మీ అడిగిన ప్రశ్నలకు మీ ఇమెయిల్ పంపించండి మాకు సమాధానాలు virijallu@gmail.com, virijallu@gmail.com, virijallu@gmail.com కి ఇమెయిల్ పంపించండి. అలా మాకు వచ్చిన ఇమెయిల్స్లోంచి లక్కీ విన్నర్స్ని పిక్ చేసి ది ఎండ్ ఆఫ్ ది షో అనౌన్స్ చేస్తాను. యూ కుడ్ విన్ యువర్ సెల్ఫ్ అ పెయిర్ ఆఫ్ మూవీ టికెట్స్ సినీ లాంజ్ ఇన్ ఫ్రీమౌంట్, ద సినీ హబ్ ఇన్ ద బే ఏరియా విత్ రిక్లైనర్ సీటింగ్, దేశీ కాండిమెంట్స్ విత్ అమేజింగ్ మూవీ గోయింగ్ ఎక్స్పీరియన్స్, లేదా రెస్టారెంట్ క్యూపాన్స్ గెలుచుకోవచ్చు, అమెజాన్ గిఫ్ట్ కార్డ్ గెలుచుకోవచ్చు, ఏమైనా గెలుచుకోవచ్చు. అండ్ మా షో మంత్రం మీకు తెలుసు కదా, పార్టిసిపేషన్ ఈజ్ ఆల్ దట్ కౌంట్స్, మీ ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ ఆర్ డజన్ రియలీ మ్యాటర్. సో ఏమాత్రం టెన్షన్ లేకుండా హాయిగా మాకు ఈమెయిల్ పంపించేయండి virijallu@gmail.com, virijallu@gmail.com. మరొకసారి యునానిమస్గా ఫ్యామిలీస్ నుంచి, యూత్ నుంచి, యంగ్స్టర్స్ నుంచి, పెద్దవాళ్ళ వరకు అందరి నుంచి, అటు అమెరికా, ఇండియా, అన్ని ప్లేస్ నుంచి కూడా యునానిమస్గా వెరీ పాజిటివ్ టాక్తో సూపర్ హిట్గా నిలిచిన చిత్రం ఇరుముడి. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ని పంచుకుంటూ సినిమాలోని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు మనతో షేర్ చేసుకున్న డైరెక్టర్ శివ నిర్వాణ గారితో విరిజలు టీం జరిపిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇప్పుడు మీకోసం, విని ఆనందించండి. వన్స్ అగైన్, ఇందాక చెప్పినట్టుగా మధ్య మధ్యలో నేను వస్తూ ఉంటాను, ఆయన చెప్పిన కబుర్ల నుంచి నేను క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాను, దానికి సమాధానం తెలిస్తే సెండ్ అస్ అన్ ఈమెయిల్ virijallu@gmail.com, virijallu@gmail.com.
1: ఈ దర్శకుడి తొలి ప్రయాణం నుంచి ఇప్పటి వరకు కూడా విరిజల్లు ఎంతో క్లోజ్ గా ఫాలో అవుతూ, వేర్ ఇన్ ది వెరీ ప్రౌడ్ టు బ్రింగ్ హిమ్ బ్యాక్ టు అవర్ తెలుగు ఆడియన్స్ ఆఫ్టర్ సక్సెస్ఫుల్ మూవీ ఇరుముడి. అంటే ఆ పేరు టైటిల్ తోటే ఎంతో ఆసక్తిని అందరిలో రేకెత్తించి ఈ రోజున ఆ మూవీ సక్సెస్ స్పీక్ ఫర్ ఇట్ సెల్ఫ్ అనిపించేటట్టు చేసిన శివ గారికి మా విరిజల్లు కార్యక్రమానికి పునఃస్వాగతం. శివ గారు బాగున్నారా?
2: బాగున్నానండి, బాగున్నాను.
1: శివ గారు, ఐ వెరీ మచ్ రిమెంబర్ ఫస్ట్ నిన్ను కోరికి. నాని గారు ఇస్ అ వెరీ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ అస్. మీ దగ్గరే వస్తున్నాను, కాలిఫోర్నియాలో వస్తున్నాను. కొత్త దర్శకుడు ఆయన, హిస్ డిఓపి అండ్ ఈస్ మేకింగ్ ద మూవీ అన్నప్పుడు ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసాం శివ గారు. ఇట్స్ బీన్ అ వైల్ బట్
2: ఐ రిమెంబర్ అండి, గుర్తుంది. అవును,
1: రైట్. అండ్ నిన్ను కోరి సాధించిన విజయం అప్పుడు మనం మాట్లాడాము, అండ్ ఆ తర్వాత మజిలీ అప్పుడు కూడా మనం మాట్లాడాము. జస్ట్ జగదీష్ అండ్ కృషి అప్పుడు మాట్లాడలేదు మనం. ఆ రెండు మూవీస్ అప్పుడు నేను మీకు టెక్స్ట్ చేశాను, కానీ మనకు మాట్లాడటం కుదరలేదు అప్పుడు. బట్ వెరీ గ్లాడ్ టు హ్యావ్ యూ విత్ దిస్ ఏమంటారండి, సూపర్ సక్సెస్ఫుల్ ఫిల్మ్.
2: థ్యాంక్ యూ సో మచ్.
1: శివ గారు, ఒక కొత్త దర్శకుడిగా మీరు సినీ రంగంలోకి అడుగు పెట్టిన తర్వాత, ఐ నో యువర్ జర్నీ వాజ్ అమేజింగ్, ఎందుకంటే మీ నుంచి చాలా ఎదురు చూశారు. నిన్ను కోరి వంటి సెన్సిటివ్ సినిమాని డీల్ చేశారు, మజిలీలోని సునిశ్చితత్వాన్ని కూడా ఎంత చక్కగా ఆవిష్కరించారు, సడన్లీ ఒక యాక్షన్ పందాలో వెళ్లారు, మళ్ళీ ఒక లవ్ స్టోరీకి వచ్చారు, ఇదంతా పక్కన పెట్టి అసలు ఇంత కంప్లీట్లీ డిఫరెంట్ ఫిల్మ్ ఆలోచన ఎన్నేళ్ల నుంచి మైండ్ లో ఉండిందండి?
2: ఓకే, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేసే ముందండి, ఐ వాంట్ టు సే సంథింగ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, నాకు నిన్ను కోరి స్టోరీ రాసిన తర్వాత ఇలా యుఎస్ లో షూట్ చేయాల్సి వచ్చినప్పుడు, ఐ నెవర్ బీన్ యుఎస్ అన్నమాట. అప్పటి వరకు వచ్చినప్పుడు మా కోన గారు ఇలా కాలిఫోర్నియాలో రూబీ హిల్స్ అని ఉంటుంది ప్రెసిడెంట్ దగ్గర, అక్కడ మా ఫ్రెండ్ ఉన్నారు దాసు ప్రసాద్ గారిని, అక్కడ విల్లాస్ ఉన్నాయి, సో మనకి యాక్సెస్ ఉంటుంది, మనం బాగా చేసుకోవచ్చు, బడ్జెట్ వైజ్ కూడా మనకి కంట్రోల్ ఉంటుంది అని చెప్పినప్పుడు, ఫస్ట్ ల్యాండ్ అవడం, కాలిఫోర్నియాకి రావడం, అదే ప్రెసిడెంట్కి వెళ్ళడము, ఆ విల్లా అంతా చూడడము, అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి నా నిన్నుకూరి జర్నీ. నాకు ఎన్ని నమ్మితున్నాయంటే అప్పిస్తుంది, అంటే యుఎస్ పీపుల్ తో వాట్ నిన్నుకోరికి ఎంత వాళ్ళు గుండెలో తీసుకున్నారు, ఎంత అభిమానించారు, నిన్నుకోరికి ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు యుఎస్ లో, వాట్ ఇస్ ఆడియన్స్ లో ఎవ్రీవేర్. నాకు కాలిఫోర్నియాలో ఎస్పెషలీ ఆ ప్రెసిడెంట్ అన్ను శానోజే ఇవన్నీ ఏరియాలతో నాకు ఒక ఎమోషన్ కనెక్ట్ ఉందండి. ఎందుకంటే నిన్నుకోరి నా ఫస్ట్ ఫిల్మ్ అక్కడ షూట్ చేసేటప్పుడు ఆ చుట్టుపక్కల నైబర్హుడ్ లో ఉండే వాళ్ళందరూ డాన్సర్స్ గా వాళ్ళు వచ్చి కంట్రిబ్యూట్ చేయడము, నాని గారు, నేను, నివేద థామస్, ఆది, మా అందరితో కలిసి సరదాగా మాట్లాడడము, చేరిస్ లాట్ ఆఫ్ థింగ్స్ నవ్వులతో. సో ఫస్ట్ ఎప్పుడు నాకు ఇలా మీరు ఫస్ట్ యుఎస్ నుంచి నాకు ఫోన్ చేయగానే నా ఫస్ట్ నిన్నుకోరి ఆ మెమరీస్ గుర్తొచ్చాయి అనమాట. నిన్నుకోరిని హార్ట్ లో తీసుకున్నారు. యూ పీపుల్ ఆర్ ఆల్వేస్ స్పెషల్ అండి. నిన్నుకోరిని లవ్ చేసిన ఓవర్సీస్ పీపుల్, వాట్ ఎవర్, మన శనజులోని, ప్లెజెంటన్ లోని,
1: ప్రతి ఊరు గుర్తుంది, పేర్లన్నీ గుర్తున్నాయి శివ గారు. సినిమా
2: రిలీజ్ గుర్తుందండి నాకు. అండ్ యుఎస్ వన్ హైవే లో సాంగ్ చేసినప్పుడు, ఎస్ఎఫ్ఎల్ లో గోల్డెన్ జెడ్ బ్రిడ్జ్ దగ్గర ఎమోషనల్ క్లైమాక్స్ తీసినప్పుడు, దాని తర్వాత పెద్ద వన్ లొకేషన్ ఐ లవ్ ఇట్ యాక్చువల్లీ, లైక్ వన్ హైకింగ్ వెళ్ళినప్పుడు ఇదండి క్రిప్టి లాస్ట్ లో నాని గారు ఆదిత్యం శెట్టి మధ్య దగ్గరకు ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది, అదొక యూనివర్సిటీ టైప్ లో ఉంటుంది, సెమెంట్ పేరు మ్యూజియం ఆర్ యూనివర్సిటీ ఎస్ఎఫ్ఎల్ దగ్గర ఉంటుంది. సో మెనీ గుడ్ మెమరీస్ అండి విత్ దట్ ప్లేసెస్ తో, నాకు చాలా ఎమోషన్ కనిపిస్తుంది. అందుకే మీరు అడగగానే మళ్ళీ నాకు ఒక నిన్నుకోరి డే ఇలాంటి ఒక సక్సెస్ఫుల్ అండ్ హ్యాపీ మూమెంట్ లో నిన్నుకోరిని కూడా మీ ద్వారా తలుచుకోవడం ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ.
1: థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. ముందు నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి, యూనో ఎంత డీప్ కనెక్షన్ మీరు పెట్టుకున్నందుకు, జ్ఞాపకం పెట్టుకున్నందుకు. ముందు యూనో ఎవరింటి గుర్తుంది అనుకున్నా చక్కగా చెప్పారు మీరు.
2: ఇప్పటికీ నాకు వాసెస్ నుంచి ఎప్పుడు నిన్నుకోరి వన్ ఇయర్ అయినా, నిన్నుకోరి తాలూకా మీన్స్ వచ్చినా, నిన్నుకోరి కంటెంట్ వచ్చినా, ఇమీడియట్ గా యూఎస్ నుంచి మెసేజ్ వస్తూ ఉంటాయి అన్నమాట, కనెక్టెడ్ టు నిన్నుకొరి లైక్ ఎనీథింగ్ అన్నమాట. కూడా చాలా థ్యాంక్స్ నిన్నుకొరి ఫ్యాన్స్ అందరికి, అక్కడ నాకు హెల్ప్ చేసిన వాళ్ళకి, కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళకి, ఫర్ ఎవ్రీవన్, సో థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ. అండ్ తప్పకుండా వాళ్ళందరూ కూడా వింటారు ఇది, ఐ విల్ డెఫినెట్లీ షేర్ దిస్.
2: హలో, నేను మీ శివ నిర్వాణంతో.

0: మీరు వింటున్నారు విరిజల్లు రేడియో. ఎంజాయ్
1: విరిజల్లు రేడియో. మజా చేయాలా.
2: కమింగ్ బ్యాక్ టు ఇరుమూరి, డిఫరెంట్ జానర్స్ ట్రై చేసిన మీరు, అంటే ఇది దిస్ ఇస్ అ వెరీ యునీక్ ఫిల్మ్. ఎందుకంటే మీకు తెలుసు, ఫస్ట్ ఇటువంటి రా సినిమాలు అనగానే ఓహో ఏదో తమిళ నుంచి తెచ్చారో అనేస్తారు, బట్ ఇక్కడ ఎంత చక్కటి సినిమా మన వాతావరణంలో ఎంత అద్భుతంగా తీశారు, అంటే అది అద్భుతం అని ఎందుకు అంటున్నానంటే ఇట్స్ ఊహకన్నీ సినిమాలు. రవితేజ గారు అంటే ఒక ఇమేజ్ ఉంటుంది, శివ గారు అంటే ఒక ఇమేజ్ ఉంటుంది. సో నేను ఆ రెండింటిని కంప్లీట్ గా అసలు ప్రేక్షకులకి ఏమంటే ఆశ్చర్యంలో మునిగి తేలేలాగా తీశారు. సో గోయింగ్ బ్యాక్ టు ఈ చిత్రం కథ ఎలా, ఎప్పటి నుంచి రాసుకున్నారు, అది ఎలా రూపు చెందింది?
0: ఆఫ్టర్ ఖుషి అండి, యాక్చువల్లీ ఖుషి ఏంటంటే లైట్ హార్టెడ్ ఎంటర్టైనర్ కొంచెం రోమ్కామ్ లాగా ఉంటుంది కదా. సో నాకు నెక్స్ట్ ఫిల్మ్ కొంచెం డీప్ గా ఇంటెన్స్ గా చేయాలనిపించింది అనమాట. ఎందుకంటే మళ్ళీ అదే జోనర్ అదే ఎంటర్టైన్మెంట్ లా కాకుండా కొంచెం డీప్ డౌన్ కి వెళ్ళి ఇంటెన్స్ గా ఫిల్మ్ చేయాలనేది ఫిక్స్ అయ్యాను ఫస్ట్. సో దాని తర్వాత సో నా దగ్గర ఉన్న ఐడియాస్ లో ఇంటెన్స్ గా ఖర్చు పడానికి సపోర్ట్ చేసే ఐడియాస్ ఏమో నేను ఆలోచించినప్పుడు నా దగ్గర ఇప్పటి నుంచి ఒక ఐడియా ఉండింది అనమాట. ఏంటంటే మా ఇంటి దగ్గరలో అయ్యప్ప స్వామి గుడి ఉంది. సో కార్తీక మాసం అంతా ఆ పాటలు వినిపిస్తుంటాయి, మార్నింగ్ ఆ పొగ మంచులు అయ్యప్ప స్వామి నడుచుకుంటూ వెళ్దాం. దట్ విజువల్ ఇస్ దేర్ అనమాట సో స్ట్రాంగ్లీ మై సబ్కాన్షియస్ లెవెల్. సో ఆ అట్మాస్ఫియర్ లో ఒక ఒక స్వామి ఉండి ఆ స్వామి జీవితాన్ని ఒక అయ్యప్ప స్వామి మాలేసుకున్న ఒక అతని జీవితాన్ని ఒక బయోపిక్ లాగా, అతని జీవితంలో 41 డేస్ ఏం జరుగుతుంది, 41 డేస్ ముందు ఏం జరుగుతుంది, అతను ఒక డ్రాంకార్డ్ అయితే ఏంటి, అతనికి ఒక కూతురు ఉంటే ఏంటి, కూతురు కోసం అతను మాలేసుకుంటే ఏంటి, మానేసిన తర్వాత అతను అనుకోకుండా కొన్ని సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒక హ్యూమన్ బిహేవియర్ లో వచ్చే ఒక ఏమంటారు ఆ వల్నరబిలిటీస్ ఆ ఇష్యూస్, సో వాటిలో అతను ఎలా నలిగిపోయి బయటకు వచ్చాడు అనేది రూటెడ్ లైన్ అనమాట నేను అనుకున్న లైన్. సో ఈ కథని ఓన్లీ డ్రామాటిక్ గా బాగుండాలి బట్ చాలా ఎంగేజింగ్ గా ఉండాలంటే దీంట్లో ఒక క్రైమ్ ఎంటర్ అయితే ఎలా ఉంటుంది అని అనుకున్నప్పుడు ఒక డివోషనల్ లేయర్ లో ఒక ఎమోషనల్ లేయర్ ఉంటూ దానికి చిన్న క్రైమ్ యాడ్ అయినప్పుడు అది ఒక రేర్ బ్లెండింగ్ వస్తుంది, కొత్త సినిమాగా కనిపించడానికి ఛాన్సెస్ ఉన్నాయని దాన్ని ఐ స్టార్టెడ్ రైటింగ్ అనమాట. హౌ ఇరుముడి రైటింగ్ స్టార్టెడ్ అనమాట. రాసినప్పుడు ఏంటంటే సంవత్సరం అంతా ఇంట్లో ఉండే ఒక పర్సన్, చాలా ఇన్నోసెంట్ పర్సన్, చాలా మంచి పర్సన్, కూతురు కోసం 41 డేస్ మాలేస్తే బ్యాక్ అండ్ ఫోర్త్ లో అతను మాలలో లేనప్పుడు ఆడపిల్లల కోసం అతను అగ్రెసివ్ గా వెళ్ళిపోయినప్పుడు క్రియేట్ అయిన ప్రాబ్లమ్స్ అన్ని, అతను ఒక హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఎలా అతను ఫిక్స్ చేసాయి, దానిలోంచి ఎలాంటి డ్రామా వచ్చింది, ఎలాంటి సస్పెన్స్ వచ్చింది, ఫైనల్లీ దాన్ని ఒక ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ కింద కన్వర్ట్ చేసి బయటకు వచ్చిన ఆడియన్స్ ఒక టేక్ అవే ఉండాలి అంటూ రాసుకుంటూ వెళ్ళాను. వన్స్ నేను ఫినిష్ చేసిన తర్వాత ఎవరైతే బాగుంటారు అనుకున్నప్పుడు రవితేజ గారు ఆ మాల్లో ఊహించుకున్నప్పుడు ఆయన చేసిన ఒక రిలేటబుల్ మెస్టియానిటీ ఉంటుందండి. అంటే ఆయన చూస్తే మన ఇళ్లలో ఉండే మామయ్య లాగా, చిన్నలాగా, ఫాదర్ లాగా, రూరల్ ఏరియాకి ఒక రిప్రజెంటేటివ్ గా అనిపిస్తుంది అనమాట అతని బాడీ లాంగ్వేజ్. సో మామూలుగా రవణ కమర్షియల్ సినిమాలు, మాస్ సినిమాలు మధ్యలో ఇలాంటిది ఒకటి ఆయన మీద పెడితే ఆ కట్టేజ్ కూడా భయంకరంగా వర్క్అవుట్ అవుతుంది అనిపించి దాన్ని రైటింగ్ ఫినిష్ చేసుకోగానే రవితేజ గారికి చెప్పడము, ఆయన కూడా చాలా కొత్తగా ఉందని చెప్పేసి యాక్సెప్ట్ చేయడం, నాకు కంప్లీట్ గా క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చి నేను ఎలా అనుకున్నాను అలా సినిమాని తీసాము, ఈ రోజు నేను ముందుకు వచ్చింది, నేను అందరు లైక్ చేస్తున్నారు, వర్కింగ్ ఆడియన్స్ వాళ్ళతో liking the film like anything, very very happy. Yeah,
2: no, it is, we are indeed very happy too.

0: ఓకే, ఫస్ట్ ట్రివియా క్వశ్చన్, శివ నిర్వాణ గారు డైరెక్టర్ ఆఫ్ ఇరుముడి, ఆయన మొట్టమొదటి సినిమా బే ఏరియాలో తీశారు అని చెప్పారు. నిన్ను కోరి కోసం వచ్చాను, బే ఏరియా మీన్స్ అ లాట్ టు మీ అన్నారు. వచ్చి దిగిన వెంటనే ఈ ఊరికి వెళ్ళాను, ఒక ఊరి పేరు చెప్పారు, మన బే ఏరియాలో ఒక ఊరి పేరు చెప్పారు ఆయన. సో ఏ ఊరు అది మాకు ఈమెయిల్ పంపించండి, virijellu@gmail.com, virijellu@gmail.com. బే ఏరియా నాకు చాలా స్పెషల్, నా మొట్టమొదటి సినిమా నిన్ను కోరి మొత్తం బే ఏరియాలోనే తీసాం. నేను బే ఏరియాకి వచ్చిన వెంటనే ఫస్ట్ ఈ ఊరికి వెళ్ళాను, ఒక ఊరి పేరు చెప్పారు, మన బే ఏరియాలో వన్ ఆఫ్ ద టౌన్స్ పేరు చెప్పారు. ఏ పేరు నేను ప్రస్తావించారు మాకు ఈమెయిల్ పంపించండి, virijellu@gmail.com, virijellu@gmail.com, virijellu@gmail.com. వన్స్ అగైన్, ఇరుముడి సినిమా సక్సెస్ తర్వాత డైరెక్టర్ శివ నిర్వాణ గారితో విజయ్ గారు జరిపిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ తరువాయ భాగం మీకోసం.
1: హలో, నేను మీ శివ నిర్వాణ. మీరు వింటున్నారు విరిజల్లు రేడియో. థ్యాంక్ యూ.
2: విరిజల్లు రేడియో మజా చేయాలా.
3: జనరలీ రవితేజ గారు అంటే ఒక లాంటి ఇమేజ్ ఉంటుంది. ఐ నో ఆయన మధ్యలో అటు ఇటు కొన్ని ఎక్స్పెరిమెంట్స్ గా ట్రై చేయబోయినా కూడా వాళ్ళల్లో ఒక ఒక స్టార్ అనేటప్పటికి ఒక ఫీలింగ్ ఉంటుంది కదండి. అంటే జనరలీ మనం పెద్ద పెద్ద స్టార్స్ నుంచి కూడా నా అభిమానులకి నచ్చేటట్టు ఎలా ఉండాలి, ఏదో ఒకటి కొంచెం అక్కడ జొనిపించాలి ఇక్కడ జొనిపించాలని ఏవో ఉంటాయి చిన్న చిన్న తాపత్రయాలన్నీ. అలా కాకుండా ఆయన కంప్లీట్ గా మీకు సబ్మిట్ చేసి సబ్మిసివ్ గా ఉన్నారా, సబ్మిట్ అయిపోయారా?
1: చదువుకున్నప్పుడు రవితేజ గారి సినిమా మనందరం ఎంజాయ్ చేసిన వాళ్ళమే ఆ టైంలో. సో నేను డైరెక్టర్ అయినప్పుడు ఆ సినిమాల్లో కాకుండా ఒక యూనిక్ స్పేస్ లో నేను నాకు నచ్చినట్టు చూపించుకున్నాను అని నచ్చిన సాటిస్ఫాక్షన్ ఉందండి నాకు యాజ్ డైరెక్టర్ గా. పాయింట్ నెంబర్ వన్. సెకండ్ పాయింట్ అంటే వర్కింగ్ చేస్తే చాలా చాలా ఈజీ మనిషి అనమాట. లైక్ ఏంటంటే ఒకసారి కదగిన తర్వాత శివ నాకు ఈ ఐఎఫ్ఎం బ్యాక్డ్రాప్, ఈ కస్టమ్స్ ఏంటి, ఈ కల్చర్ ఏంటి నాకు తెలియదు, నువ్వు ఏం చెప్తే అది చేస్తాను అని చెప్పేసి కంప్లీట్ గా ఫ్రీ హ్యాండ్ అవ్వడము. సో అతన్ని వెరీ నార్మల్ త్రినాథ్గా మార్చడానికి నేను ఎంత కష్టపడినా ఆయన దానికి ఫ్రీ హ్యాండ్ అవ్వడం కూడా ఒక చాలా హెల్ప్ అయిందండి సీన్కి. సో అందుకే మీకు జనరల్ గా రవణ లాంటి సినిమాలో ఇంటర్వ్యూ బ్యాంక్ ఫైట్ లేకుండా, సో సెకండ్ హాఫ్ లో తన చేతుల్లో సిచ్యువేషన్స్ జారిపోతున్నప్పుడు ఒక హ్యూమన్ బీయింగ్ లాగా మనం ఎలా అండర్గో అవుతాం ఆ సిచ్యువేషన్ తలకి ఇంపాక్ట్ కి కూడా అదే లెవెల్ లో ఇంపాక్ట్ అవడము. సో క్లైమాక్స్ లో ఏంటంటే కంప్లీట్ గా త్రినాథ్ అనే క్యారెక్టర్ స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్, అతనికి వచ్చిన ఒక మెచ్యూరిటీ, సో ఇదంతా వర్కౌట్ చేయడానికి ఆయన నాకు ఇచ్చిన ఫ్రీడమ్ అండి. ఫస్ట్ థింగ్ ఎక్కడెక్కడ ఎనర్జీ కావాలో అక్కడ పీక్ ఎనర్జీ తీసుకెళ్లారు సినిమాని. అతని ఎనర్జీని వాడు, అతని ఎనర్జీని ఎక్కడ వాడాలో అతను నాకు కావాల్సిన దొరికింది. అతను ఎంత సెటిల్ గా చూపించాలి, ఎంత గ్రౌండ్ రియాలిటీలో ఉంచాలి అని నేను ఎలా అనుకున్నాను దానికి ఆయన సపోర్ట్ ఇవ్వడంతో అది కూడా వచ్చింది. సో నేనేమనుకుంటానంటే ఆ బ్లెండింగ్ నీకు ఓవర్సీస్ లో కానీ ఇక్కడ కానీ ఆ బ్లెండింగ్ అందరికీ నచ్చింది అనమాట. అంటే రవి గారు ఏంటి ఇంత మ్యాచింగ్, ఇంత రిలీస్ ఆయన ఇంత గొప్ప నటుడు ఉన్నారు, అది ఇప్పటికి అది ఎక్స్ప్లోర్ చేసిన విధానం చాలా బాగుంది అని అందరూ అనటం అలా జరిగిందండి.
3: It's very true. And in his career, lo kuda, I know he may have a lot of hits here and there, but prathidi aina style lone untundo ka autograph ane cinema tappa. It felt very natural. His performance felt very natural. I think that it's a lot of credit goes to you and him as well, but darshakarga meeka credit istunna nenu.
1: Thank you. Hello, nen.

0: మీరు వింటున్నారు విరిజల్లు రేడియో. ఎంజాయ్
1: విరిజల్లు రేడియో. మజా చేయాలా.
2: ముఖ్యంగా ఒక చిత్రానికి ఒక నేపథ్యం అనుకున్నప్పుడు, మీరు అనుకున్నారు ఇప్పుడు అయ్యప్ప నేపథ్యం అని అనుకున్నారు. అయ్యప్ప నేపథ్యంలో అంటే ఇట్లా ఒక ఒక ఇంత డీప్ రూటెడ్ ఒక రూరల్నెస్, అంటే దిస్ ఇస్ లైక్ ఫ్రమ్ డే వన్ ద హోల్ ప్లాన్ వాజ్ ఎగ్జాక్ట్లీ లైక్ దిస్ అండి, అనుకున్నది అనుకున్నట్టు తీయగలిగారా మూవీ? దిస్ వాజ్ ద ప్రిమైస్ అనుకున్నప్పటి నుంచి, దిస్ వాజ్ ద విలేజ్ ప్రిమైస్ అండ్ దిస్ ఇస్ హౌ యూ ఇమాజిన్ ద ఫిల్మ్.
0: ఎగ్జాక్ట్లీ అండి, ఎందుకంటే త్రినాథ్లో అంటే ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్ తన చుట్టూ ఉండే 60-70 మంది మనుషులతో ఇదే జీవితం ఇదే ప్రపంచం అనుకునే క్యారెక్టర్ అది. సో ఆ ప్రపంచం కూడా ఎలా ఉందంటే ఒక కొండల మధ్యలో ఒక డ్యామ్. నేను ఆ లొకేషన్ చూసినప్పుడు అదే అనిపించింది, ఎందుకంటే ఆ త్రినాథ్ అనే క్యారెక్టర్ అక్కడ ఒక ఇన్నోసెంట్ గా అద్దెపల్లి వ్యాపారం చేసుకునే ఒక మనిషి, తన కూతురు, తన వైఫ్, ఒక గురుస్వామి, ఊర్లో 10 ఫ్రెండ్స్, ఇలా ఈ కథలో శిస్తులు మార్పులు జరగకపోయి ఉంటాయి, అతని జీవితం ఇలా గడిచిపోయేది. సో ఆ ప్రిసైజ్ ఎన్విరాన్మెంట్ లో అతను ఉంచాలి అని కాన్సిడరేషన్ తీసుకొని అలా ఊర్లోనే వెతుకుతున్నాము. ఫైనల్లీ మనకి ఆంధ్రకి ఒరిస్సాకి బోర్డర్ లో సీనియర్ అని అక్కడ ఒక విలేజ్ చూసాము. దానికి ఒక యూనిక్ క్యారెక్టర్ ఉంది, ఏంటంటే ఊరంతా 2-3 డ్యామ్స్ ఉంటాయి, ఫారెస్ట్ ఉంటది. సో కథలో ఏం జరుగుతుంది అనే టెన్షన్ ఇస్తుంది, ఒక హ్యాపీనెస్ ఇస్తుంది. తండ్రికి కూతురికి మధ్యలో సాంగ్స్ సీన్స్ జరిగేటప్పుడు ఏం జరుగుతుందని టచ్ కనిపిస్తుంది. అక్కడ ఒక 40-50 మంది అయ్యప్ప స్వాములు మా దీక్ష వేసుకుని అక్కడ ఉన్నారు అనే దాంట్లో ఒక పర్టికులర్ వరల్డ్ లో క్రియేట్ అయిన ఒక ఎమోషన్ ని, ఒక ట్రాన్స్ ని ఎక్స్పీరియన్స్ చేసే ఒక సౌలభ్యం ఇస్తుంది అనమాట. సో అందుకనే ఆ లొకేషన్ చూస్ చేసుకోవడం జరిగింది.
2: అండ్ ఇన్ఫాక్ట్ లొకేషన్ కూడా ఒక కథలో భాగం కాకుండా ఒక కథే అనిపించింది. యూనో దట్స్ ఎ బ్యూటిఫుల్ చాయిస్ ఆఫ్ దట్ ప్లేస్ దట్ యు చోస్. వెరీ ట్రూ, వెరీ ట్రూ. దట్ బికమ్స్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్. ఒక అడవిలో నుంచి అటు ఒక బస్ వెళ్తున్నా, అడవిలో నుంచి వెనక్కి వస్తున్నా, అంటే వి యాజ్ ఆడియన్స్ వి ట్రావెల్ విత్ యూ ఇన్ దాట్. అంటే ఆ మొత్తం ద ఎంటైర్ విలేజ్ లో కానీ ఆ భయంలో కానీ, యూ నో ఐ కుడ్ ఫీల్ ద యూనో రెస్ట్లెస్నెస్. సడన్లీ ఒక వస్తుంటే సడన్లీ వాళ్ళకి ఐ కుడ్ ఫీల్ ద రెస్ట్లెస్నెస్ ఇన్ ఆడియన్స్.
0: మనుషులు యాక్ట్ చేస్తారు, నేచర్ యాక్ట్ చేయదు. నేచర్ ఇస్ సో రియలిస్టిక్. గాలి వేసినప్పుడు చెట్టు ఆకు తగులుతుంది, అది మీకు కెమెరాలో క్యాప్చర్ అయినంత నాచురల్ గా ఒక మనిషి ఎప్పటికీ చేయలేదు. సో దాన్ని మనం క్యాప్చర్ చేసుకోకుండా, దాని అడ్వాంటేజ్ మనం తీసుకోకుండా ఆ లొకేషన్స్ లోకి, ఆ టెరైన్ లోకి మనుషుల్ని వాళ్ళ మనసుల్ని వాళ్ళ బ్రెయిన్స్ ని తీసుకెళ్ళగలిగే ఆపర్చునిటీ ఉన్నప్పుడు, అలా రాసుకున్నప్పుడు అది ఇచ్చే ఇంపాక్ట్ ఇవ్వదు. అందరూ ఏమంటున్నారు సార్, కథంతా ఒక ఎత్తు, క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ ఒక ఎత్తు, బట్ ఆ ఊరే అదిరిపోయింది సార్ ఫస్ట్ ఒక 15 మేము ఆ ఊర్లోకి వెళ్ళిపోయామో అంటున్నారు.
2: ఓకే, నేను బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నేను ఒక్క రివ్యూ కూడా చూడలేదండి మూవీ ది, నాట్ అ సింగిల్ రివ్యూ. నేను మూవీ చూసే ముందు రివ్యూస్ చూడను. సో ఇప్పుడు సో వే వాట్ ఐ సెడ్ వాస్ ఇస్ ప్యూర్లీ ఫ్రమ్ మై హార్ట్. సో అలాగే ప్రతి ఒక్కళ్ళు ఫీల్ అవుతున్నారు అంటే దెన్ ఐ యామ్ వెరీ గ్లాడ్ దట్ ఎవ్రీ వన్ కనెక్టెడ్. యా,
0: అవునండి, అవునా, చాలా మంది మనిషిని చేశారు ఇప్పటికి, అంటే ఆ తెరైనే ఒక ఒక ఎమోషన్ ఇచ్చింది అనే ఒక ఫీలింగ్ ఉంది అందరికి. హలో, నేను మీ శివాని
3: పూల బల్లకి బంగారు బల్లకి మణిగంటుడికి నాడు అందాల బల్లకి పూల బల్లకి బంగారు బల్లకి మణిగంటుడికి నాడు అందాల.
0: మీరు వింటున్నారు విరిజల్లు రేడియో. థ్యాంక్ యూ
1: విరిజల్లు రేడియో. మజా చేయాలా.
4: వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు. నేను మీ హోస్ట్ కళ్యాణ్ కట్టమూరి. మీరు వింటున్నారు ఇరుముడి మూవీ డైరెక్టర్ శివ నిర్వాణ గారితో విరిజల్లు టీం జరిపిన ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. అండ్ వన్స్ అగైన్ ఇంటర్వ్యూ విల్ కంటిన్యూ. ఇంటర్వ్యూ జాగ్రత్తగా వింటూ ఉండండి. అండ్ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన విశేషాలకు సంబంధించిన క్వశ్చన్స్ మేము అడుగుతూ ఉంటాం. అండ్ వన్స్ అగైన్ మాకు ఇమెయిల్స్ మీకు తెలిస్తే, ఆన్సర్ మాకు తెలిస్తే మాకు పంపించాల్సిన ఇమెయిల్ అడ్రస్ virijallu@gmail.com virijallu@gmail.com. ఒక చిన్న కమర్షియల్ బ్రేక్. వి విల్ బి రైట్ బ్యాక్.
5: ఇస్ దర్ ఎవర్ ఎ రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్?
6: Yes,
5: opportunities do exist at all times. Do you have a strategy for the current market? Hi, this is Satya Dasari. I have helped many clients leverage opportunities and build wealth in real estate. Call me to help you.
4: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.
6: అమెరికాలో ఉంటున్న మీ పిల్లలు తెలుగులో మాట్లాడితే వినాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే పాఠశాలలో చేర్పించండి. ప్రవాస తెలుగు చిన్నారులందరికీ మన మాతృభాషను వాడుక భాషలో సులభమైన పాఠ్య ప్రణాళికతో నేర్పించాలనే సత్సంకల్పంతో తానా మరియు బాటా వారు పాఠశాలను నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ 2వ వారం నుండి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఆలస్యం చేయకుండా 2026-27 విద్యా సంవత్సరం కోసం రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. ఫీజు కేవలం $125 మాత్రమే. మరిన్ని వివరాల కోసం పాఠశాల .tana.org మరియు bata.org నందు పొందగలరు.
7: The future belongs to the skilled AI. Master AI technologies with Java, AIML, STET and Python. Industry ready training designed for success. Don't just learn, lead. Enroll now. For details visit apexconsultingservices.us or call 510-431-7670. Guaranteed placement for qualified candidates.
8: TNC apply.

0: మీరు వింటున్నారు విరిజల్లు రేడియో. థ్యాంక్ యూ.
1: విరిజల్లు రేడియో మజా చేయాలా.
2: శివ గారు, అఫ్ కోర్స్ యాజ్ ఐ సెడ్ మీరు మూవీ అనుకున్నారన్నారు, దర్శకులు అనుకున్నారన్నారు. సో దిస్ బ్యానర్, యూ నో, ఇట్స్ అ వెరీ ప్రెస్టీజియస్ బ్యానర్. వాళ్ళు నిర్మాతలు అనగానే వాళ్ళు దే హావ్ బికమ్ ఒక ఏమంటారు, నిర్మాతల మీద కూడా హీరో వర్షిప్ ఉన్న బ్యానర్ అండ్ దెన్ నిర్మాతల ఫండ్. సో హౌ ఈజీ ఆర్ హౌ డిఫికల్ట్ వాస్ ఇట్ టు కన్విన్స్ దెమ్, ఆర్ హావ్ దే బీన్ ఆన్ బోర్డ్ ఫ్రమ్ డే వన్?
0: మైత్రితో అసోసియేషన్ నాకు దీని 7 ఇయర్స్ అండి. అంటే నా రేపు నా కెరీర్ నిన్నుకోరించి 9 ఇయర్స్ అయితే అందరూ 7 ఇయర్స్ వెళ్తున్నారు నవీన్ గారు నాకు. ఎందుకంటే నేను నిన్నుకోరి మనకి ఎక్కడ షూటింగ్ జరుగుతున్నప్పుడు దే నవీన్ గారు వచ్చారు, వచ్చి ఇలా నవీన్ మైత్రి కొడుకునే అప్పుడు నిన్నుకోరి టైంలో నేను ఆయన చూసా. దాని ఆఫ్టర్ నిన్నుకోరి ఒక 2 ఇయర్స్ మనం కలిసి వేద్దాం చూ అని చెప్పేసి అన్నారు. కానీ ఫైనల్లీ ఖుషికి వర్క్ అయింది కాంబినేషన్ అండ్ నాకుండే కమిట్మెంట్స్ కొన్ని వాటి వల్ల. సో ఖుషి ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత ఏంటంటే మైత్రి పీపుల్ ఆర్ వెరీ వెరీ ఫ్రెండ్లీ, అందరికీ తెలుసు డైరెక్టర్స్ ఎంత ఫ్రీడమ్ ఇస్తారు, డైరెక్టర్స్ ఎంత క్రియేటివ్ ఫ్రీడమ్ ఇస్తారు అని తెలుసు. ఇప్పుడు అక్రాస్ ద నేషన్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్యానర్ కదా, లైక్ యాష్ చోప్రా బ్యానర్ అండ్ హోమ్ బాలే, నౌ మైత్రి, అంటే టాప్ 5 లో ఉంటారు మైత్రి డెఫినెట్లీ. సో ఏదో ఒక సినిమాకి వచ్చాము ప్రొడక్షన్ గట్టిగా ఖర్చు పెట్టి చేసుకోం కాకుండా 10 ఇయర్స్ నుంచి సినిమాలు చేస్తున్నారు, పెద్ద పెద్ద హిట్లు, పెద్ద పెద్ద స్టార్ సినిమాలు, అందరితో బాగుంటారు, వెరీ ఫ్రెండ్లీ. సో నన్ను కూడా వాళ్ళు పర్సనల్ గా తీసుకొని ఇంకా నేను సెట్ లో నేను చేస్తున్నానంటే వాళ్ళు అసలు సెట్ కూడా రారు. ఎందుకంటే శివాని ఫస్ట్ కాన్షియస్ గా ఉంటాడు, మన శివాని ఒక ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి. వెరీ గుడ్ టర్మ్స్ అండ్ వెరీ గుడ్ రిలేషన్షిప్ అండి. వెరీ హ్యాపీ. సెకండ్ ఫిల్మ్ చేసినప్పుడు ఖుషి రీసెంట్ గా వర్కౌట్ అయింది, ఇరుముడి సెన్సేషన్ బాగా వస్తాయండి. సో మంచి కాంబినేషన్ లో, ఇద్దరు కాంబినేషన్ లో ఈ సినిమా మాత్రం నాకు అందరికీ ఒక వెరీ స్పెషల్ సినిమా అయిపోయింది.
2: ఇట్ ఈస్ ఎందుకంటే మనకి గ్రాండ్యూర్ ఉంటే తప్ప సినిమాలు నడవవేమో అన్నట్టు నిర్మాతలు కానీ దర్శకులు కానీ ఎంతో బోర్డుగా వెళ్తున్నారు. కొన్ని క్లిక్ అయితే అవ్వచ్చు కానీ అటు ఏమీ లేకుండా ఒక సింపుల్ కథతోటి, ఎంత సింపుల్, ఐమ్ ప్రిటీ షూర్ బడ్జెట్ వైజ్ కూడా ఒక సింపుల్ బడ్జెట్ తోటి ఇంత టచ్ చేయడానికి, యూనో ద స్టోరీ అండ్ ద ప్రెజెంటేషన్. శివ గారు, యూ ఏమంటారంటే యూ బీట్ యువర్ సెల్ఫ్ అంటారు కదా, అంత చక్కగా ఉందండి. యూనో దట్ ఎమోషనల్ ఆస్పెక్ట్ ఈస్ వన్ థింగ్, బట్ టేక్ ది స్టోరీ ఇన్ అ గ్రిప్పింగ్ వే ఇస్ అనదర్ థింగ్. సో ఐ కమెండ్ యూ ఆన్ దాట్.
0: హలో, నేను మీ శివ నిర్వాణం.

0: మీరు వింటున్నారు విరిజల్లు రేడియో. థ్యాంక్ యూ. విరిజల్లు రేడియో
1: మజా చేయాలా. You know about that little star, and she did amazing. And is this the first film? And in turn, it's in the my choice of her.
2: Yeah, she did amazing. And they, I mean, after that, after Ravi Garikki, Priyanka Chopra, Papa Kaval, all of them did. So, after that, I was born. హిందీ మాట్లాడుతూ ఉంటారు. సో ఆ వైబ్స్ కి మన సౌత్ ఇండియన్ వైబ్స్ కి చాలా తేడా ఉంటుంది. సో ఫస్ట్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే పాప తెలుగు పాప అయి ఉండాలి, చాలా నేచురల్ గా ఉండాలి, మరీ తెల్లగా ఎర్రగా సినిమాటిక్ టర్మ్స్ లో కాకుండా కొంచెం మిడ్ డే లో చిన్న డస్టీ గా మన ఊర్లో తిరిగే పాపలా ఉండాలనే కాన్సన్ట్రేషన్. తెలుగు చాలా ట్రై చేశాను కానీ కరెక్ట్ గా దొరకట్లేదు. అప్పుడు మా అసిస్టెంట్ డైరెక్టర్ ఒకరు ఇన్స్టాలో నక్షత్రాన్ని చూపించాడు అనమాట. కర్లీ కర్లీ ఏదైతే క్యూట్ గా ఆఫీస్ ద్వారా ఉండేది ఆ ఇన్స్టాలో. చూడంగానే బాగుందిరా ఈ పిల్లను మనంలో తయారు చేయాలి మనం అని చెప్పేసి ఆఫీస్ తీసుకొచ్చి కేరళ నుంచి తీసుకొచ్చి ఆ పాపని మొత్తం హెయిర్ అంతా జెల్లాగా వేయించి ఒక మంచి గౌన్ వేయించి ఒక పల్లెటూరు పాపలాగా తయారు చేస్తే ఇంకా వచ్చేసింది మనమ్మ. ఇప్పుడైతే పాప నుంచి రెండు మూడు డైలాగులు చెప్పాను, ఎక్స్ట్రా గా చెప్పింది, సినిమాకి డబ్బింగ్ కూడా తనకు చెప్పుకుంది. నక్షత్ర ఇస్ మ్యాజిక్ అండి. అంటే నేనేమంటున్నానంటే సినిమా అంతా అందంగా అయిపోయిందండి, నక్షత్ర వచ్చి ఒక బొట్టులా కూర్చుంది మిగతా మీద.
1: బ్యూటిఫుల్లీ సెడ్. అండ్ ఎక్కడ కూడా చిన్న పిల్లల క్యారెక్టర్ అంటే కొంచెం ఓవర్ బోర్డ్ వెళ్ళి కొంచెం ఓవర్ యాక్షన్ ఉంది, అప్పుడప్పుడు అలాంటి సీన్స్ కూడా మిస్ అయ్యి కొన్ని సినిమాల్లో అలా లేకుండా. So everything fit right in the place, and whether it is the hero or the heroine or the even the supporting cast,
2: everything
1: don't act. She behaves. Very true. And Shivagaru, first of all, movie anukunnattu teesaru and chepparu baagundandi. And just tell me at any point, endukante meer underline there are two things, and you could have gone overboard because it went to cinema lo పిల్లలు ఉన్నారు అండ్ యు నో దేర్ ఇస్ ట్రాఫికింగ్ ఆర్ ట్రాఫికింగ్ సిమిలర్ సంథింగ్ లైక్ దట్ అండ్ దేర్ ఇస్ వయలెన్స్ దేర్ కపుల్ ఆఫ్ ప్లేసెస్ యూ కుడ్ హావ్ టేకెన్ అడ్వాంటేజ్ బికాస్ గివెన్ ద సిచ్యువేషన్ ఈ రోజుల్లో యు నో హౌ వయలెన్స్ ప్లేస్ ద మేజర్ రోల్ మూవీస్ లో అలా చేయగలరు అండ్ ఈవెన్ ఇట్ కుడ్ బి ఒబ్సీన్ ఇట్ కుడ్ బి క్రూడ్ ఇవేమి కాకుండా యూ బ్యూటిఫుల్లీ బ్యాలెన్స్డ్ ఇట్ అండ్ ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ మెసేజ్ వాస్ కన్వేడ్ అది ఆ భయం కనిపించేటట్టు చేశారండి అంటే వెరీ కాన్షియస్ డిసిషన్ శివ గారు
2: కాన్షియస్ అంటే వన్ థింగ్ ఫర్ షూర్ అండి ఆ చిన్న విలేజ్ లో వెరీ రియలిస్టిక్ స్పేస్ లో కథ జరగాలనుకున్నప్పుడు ఆ లొకేషన్ స్టోరీ చెప్తారు మనకి ఎలాంటి ట్రీట్మెంట్ చేయాలనేది అది లౌడ్ గా ట్రీట్ చేయాలా సైలెంట్ గా ట్రీట్ చేయాలనేది మనం షూట్ చేస్తుంటే మనకు అర్థమవుతా ఉంటుంది రైటింగ్ లో అర్థమవుతా ఉంటుంది. సో ఏంటంటే ఇట్ ఈస్ వెరీ క్యూములేటివ్ ఎఫెక్ట్ అండి రైటింగ్ మేకింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ డైలాగ్స్ మ్యూజిక్ ఆర్టిస్ట్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు వాళ్ళని చూస్తూ అది ఏంటంటే ఒక ప్రాసెస్ లో రెడీ అవుతా ఉంటుంది. బట్ కాన్షియస్ డెసిషన్ ఏంటంటే ఇప్పుడు నేను యాజ్ అన్ ఆడియన్స్ గా ఒక రెగ్యులర్ లవ్ సినిమా చూడడానికి ఇష్టపడినప్పుడు నేను తీసే సినిమా అలా తీయకూడదు అనేది కాన్సన్ట్రేషన్ మిగతాదంతా ప్రాసెస్ లో ఇది హ్యాపెండ్ అనమాట.
1: వెరీ వెల్ డన్.

0: మీరు వింటున్నారు విరిజల్లు రేడియో. ఎంజాయ్
1: విరిజల్లు రేడియో. మజా చేయాలా
2: శివ గారు. ప్రతి ఒక్కటి చక్కగా అందంగా మీరు అయ్యి అటు సంగీతం నుంచి ఇటు మీ కెమెరా పనితనం నుంచి ఈ మాటల నుంచి
3: చాలా మంది తెలుసు. అండ్ వెరీ వెరీ ఫార్చునేట్ అండ్ ప్రియ గారు లాంటి ఆర్టిస్ట్ ఈ సినిమా కొలాబరేట్ అవ్వడం. ఎందుకంటే బయట చూస్తుంటే ఫాదర్ డాటర్ స్టోరీ అనిపించినా కూడా ఒక పిల్లర్ కావాలి దానికి. ఓవర్డూ చేయకూడదు, రియలిస్టిక్ గా ఉండాలి, తెలుగులో ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యి ఉండకూడదు అన్న మూడు చెక్ పాయింట్స్ పెట్టుకుని నేను ప్రియాని పిలిచాను. ఆ అమ్మాయి కథ వర్కౌట్ అవ్వాలనుకుంది కానీ తన క్యారెక్టర్ ఎక్కువ రాసేయాలి, ఎక్కువ చూపించాలి నన్ను లేకుండా స్టోరీలోని టీమ్ లోని కలిసిపోయి ఆ సెకండ్ హాఫ్ లో రెండు మూడు సీన్లు తెలిసిన ఇంపాక్ట్ రియలిస్టిక్ గా ఇంపాక్ట్ క్రియేట్ అయింది కాబట్టి అది నెక్స్ట్ షిఫ్ట్ అయింది ఎమోషన్, హీరో ఎమోషన్. సో ఆ ప్రియభావని ఇన్స్టాలో తనకు చాలా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు తన యాక్టింగ్ స్కిల్స్ కి. వాళ్ళందరికీ చెప్తున్నాను, సో ప్రియా ఇస్ అమేజింగ్ అండి.
2: Because younger actresses andaru kuda, you know, they want some glamorized roles, so not a mother of a child annatankuntaru. So it's a belief in that role. I'm so glad it all
3: worked out. Lot of believability there and got it.
2: Avunandi. So meer movie sambandhinchi, and of course for movie me andaram chusamu kabatti chustunnaru kuda, and ee maata, you know, ee rojuna mana radio channel dwara chaalu mana

0: తీసుకెళ్లి ఆ క్యారెక్టర్లతో మీరు కనెక్ట్ అయ్యి కాసేపు మనం ఇండియా వచ్చి వెళ్ళాము అనే ఫీలింగ్ ఇస్తుంది మీరు, దానికోసమైనా చూడండి.
1: అండ్ అబౌట్ దట్ ఒక చెప్తూనే గట్టిగా చెప్తూనే దాని ఓవర్ బోర్డ్ ఒక మెసేజ్ లాగా అనిపించకుండా అమ్మాయిలకి తల్లిదండ్రులు కూడా ఒక చక్కటి మెసేజ్ అందించారు మీరు. సో కుడోస్ టు యూ అండి ఆన్ దాట్ హౌ అ గర్ల్ చైల్డ్ షుడ్ బి రైజ్డ్ అన్నమాట. వెరీ నైస్, బ్యూటిఫుల్లీ సెడ్. అదేనండి, ఎక్కడ కూడా ఏది కూడా చెప్తున్నట్టు చెప్పకుండా, యూనో తెలుసు కదా కొన్ని చెప్తున్నప్పుడు ఏంటంటే మనం స్పీకర్స్ కాకుండా.
0: ఇప్పుడు ఇప్పుడు ఇందులో గర్ల్స్ కి సంబంధించి వాళ్ళు గట్టిగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, గర్ల్స్ షుడ్ స్పీక్ అవుట్, ఏం జరిగినా ఇంట్లో చెప్పుకోవాలని మంచి మెసేజ్ బ్యూటిఫుల్ వెళ్తుందండి అన్ని చోట. సో అది ఏంటంటే నేను డెలిబరేట్ గా కాన్షియస్ గా చేసింది ఏంటంటే ఏదో ఒక క్యారెక్టర్ ప్రీతిగా స్పీచ్ ఇచ్చినట్టు ఉండకూడదు, కథను కథగా వాళ్ళు ఆక్యుపైడ్ అయ్యి ఫీల్ అయ్యి కథ పూర్తయిన తర్వాత కథలో నుంచే వాళ్ళు దాన్ని తీసుకోవాలి అని మాత్రం అనుకున్నాను అనమాట. సో ఎందుకంటే అండి ఆడియన్స్ సార్ వాళ్ళు చాలా స్మార్ట్, వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది, మనం స్పూన్ ఫీడ్ చేయక్కర్లేదు. వాళ్ళకి కథ కనెక్ట్ అయిందంటే కథలో ఉండే ఎమోషన్ ఫీల్ అయ్యారంటే ఆటోమేటిక్ గా వాళ్ళకి ఏం కావాలి, ఎవరికి ఏం కావాలో వాళ్ళు తీసేసుకుంటారు కథలోంచి. బట్ మనం కథను సిన్సియర్ గా చెప్పాలి, ఆనెస్ట్ గా చెప్పాలి. దట్ ఈస్ వాట్ వర్క్డ్ ఫర్ ఇదిమూడి అండి.
1: అండ్ బ్యూటిఫుల్ అండి, బికాస్ మజిలీలో ఉన్న కనెక్షన్ సెన్సిటివ్ అండ్ సూపర్ సెన్సిటివ్ అండ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ యునో దిస్ ఫిల్మ్
0: నాకు నిందుకోరి మజిలీ నిన్న స్పీచ్ లో కూడా చెప్పాను సార్, సిక్స్ మినిట్ స్పీచ్ లో చెప్పా. నాకు నిందుకోరి మజిలీ ఆడియన్స్ తెలుగు ఆడియన్స్ రెండు రాష్ట్రాల ఆడియన్స్ ఓవర్సీస్ ఆడియన్స్ మన మంచిపోయి మన తెలుగు మంచిపోయి తెలుగు వాళ్ళందరూ నిందుకోరి మజిలీని వాళ్ళ ఇంట్లో నన్ను తీసుకున్నారు, ఇరుముడితో వాళ్ళ గుండెల్లో తీసుకున్నారు అనిపించింది నాకు రెస్పాన్స్ చూసి.
1: బాగా చెప్పారు. మరి ఇప్పుడు ఏదన్నా దేని మీద వర్క్ చేస్తున్నారా, అంటే వాట్ విల్ బి యువర్ చైన్ ఆఫ్ థాట్ ఇప్పుడు రైట్ నౌ ఆఫ్టర్ దిస్ ఫిల్మ్? ఐ యామ్ ష్యూర్ యు ప్రాబబ్లీ ఆర్ వర్కింగ్ ఆన్ సంథింగ్.
0: యా సీ, 3-4 ఐడియాస్ అలా షఫుల్ అవుతూ ఉంటాయండి, అలా ఆలోచిస్తూ ఉంటాను. అందులో ఏది స్ట్రైకింగ్ గా ఒక ఫుల్ ఫిల్మ్ లా కన్వర్ట్ అవుతుంది అని ఒక ఫీలింగ్ వచ్చే వరకు వెయిట్ చేస్తాను. వన్స్ ఇట్ హ్యాపెన్స్ దెన్ ఐ స్టార్ట్ రైటింగ్ దట్ పర్టిక్యులర్ స్క్రిప్ట్. కంప్లీట్లీ ఒక డిఫరెంట్ ఏరియాలో ఒక డిఫరెంట్ ఎమోషన్ తో సినిమా ఉంటుందండి.
1: ఒక రకంగా ఒక్క మాట చెప్పండి శివ గారు, నిన్ను కోరి చేసినప్పుడు మజిలీ చేసినప్పుడు ఉన్న బాధ్యత కన్నా ఇరుముడి తర్వాత ఇంకొంచెం మీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగినాయి అనుకుంటున్నారా?
0: ఎక్స్పెక్టేషన్స్ డెఫినెట్ గా ఒక మంచి సినిమా తీసినప్పుడు నెక్స్ట్ కూడా ఇంకా మంచి సినిమా ఎక్స్పెక్ట్ చేస్తారు పీపుల్, అది ప్రతి డైరెక్టర్ కి జరుగుతూ ఉంటుంది. నేను యాక్చువల్గా రిలాక్స్ గా ఉన్నాను, ఎందుకంటే ఒక చిన్న అన్కన్వెన్షనల్ గా తీసుకుని ఒకటి కొంచెం కొత్తది క్రియేట్ చేసామనే సాటిస్ఫాక్షన్ వచ్చినప్పుడు అది వర్కౌట్ అయినప్పుడు ఇంకా కొత్తగా ట్రై చేయాలి, ఇంకొంచెం అన్కన్వెన్షనల్ గా రాయాలి, ఇంకా గ్రిప్పింగ్ గా రాయాలి అనే ఒక ఫీలింగ్ పెరుగుతుంది. దానికి నాకు ఇప్పుడు విండోస్ కానీ అన్ని ఓపెన్ అయ్యి అనే ఫీలింగ్ వచ్చింది. సో దట్ వే ఐఎమ్ వెరీ రిలాక్స్డ్ అనమాట.
2: ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. నిన్ను కోరి మజిలీ నన్ను ప్రజల ఇంట్లోకి తీసుకెళ్ళాయి, కానీ ఇరుముడి సినిమా వాళ్ళ డాష్ తీసుకెళ్ళాయి అని అని ఫినిష్ అని అని చెప్పారు ఇందాక. అండ్ చాలా హ్యాపీగా ఉందన్నారు. సో శివ నిర్వాణ గారు అన్న మాటలు ఏంటి, నిన్ను కోరి మజిలీ సినిమాలు నన్ను ప్రజల ఇంట్లోకి తీసుకెళ్ళాయి కానీ ఇరుముడి సినిమా మాత్రం అని హీ సెడ్ సంథింగ్. ఫిల్ ఇన్ ద బ్లాంక్, సెండ్ ఎస్ అన్ ఈమెయిల్ virijallu@gmail.com, virijallu@gmail.com, virijallu@gmail.com.
0: హలో, నేను మీ శివ నిర్వాణం.

0: మీరు వింటున్నారు విరిజల్లు రేడియో. ఎంజాయ్
1: విరిజల్లు రేడియో. మజా చేయాలా.
2: అండ్ ఇంకొక మాట, యాజ్ ఐ సెడ్ జనరల్లీ మీకు తెలుసు మన ఓవర్సీస్ ఆడియన్స్ అంటే ఎవరు ఒకళ్ళిద్దరు నటులు తప్ప చాలా ఎక్సెసివ్ ఓవర్ యాక్షన్ చేస్తే మన వాళ్ళు ఒక చెక్ బ్యాలెన్సెస్ ఉంటాయి సినిమాకి, అంటే వెళ్తారా చూడరా అనేది. ఇట్స్ హిట్ అండ్ మిస్. సో బట్ యునో యాజ్ ఐ సెడ్ ఏ నటుడికైనా కొన్ని వర్ష పెట్టి యునో ఫ్లాప్లన్నీ వచ్చిన తర్వాత ఆ నటుడికి కూడా ఒక ఆయన యాజ్ ఐ సెడ్ ఆయన ఎంత పెద్ద నటుడైనా అవ్వచ్చు, బట్ మీన్ వైస్ ఇన్ బిట్వీన్ దేర్ వాజ్ సచ్ string of flops, but ayanaki kuda you gave his career best in this film. So I and movie anta release inta baaga nadichinta nadustunnappudu Raviteja gar em comment
3: chesaru
2: meek time maatladaru Ravi gar.
3: నిన్న మీరు సక్సెస్ లో చూసారు కదండి శివ, వాస్ సో హ్యాపీ ఫస్ట్ థింగ్. అండ్ నేనంటే పర్సనల్ కూడా అతనికి ఒక ఎఫెక్షన్ క్రియేట్ అయింది, ఒక అది షేర్ చేస్తున్నారు అందరికి నేను సక్సెస్ మీట్ లో. సో ఐఎమ్ హ్యాపీ.

0: But as I said, once again, మీ కెరీర్
1: ఏది జరగాలో దాటిపోతుంది అంటే
0: ఇట్ ఈస్ అండి నిజం. ఎందుకంటే ఒక మూవీ కూడా ఎంత కష్టం, అన్ని సినిమాలకు అలాగే కష్టపడతారు, బట్ కొన్ని ఎంత చక్కగా పజిల్ లో ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ అమరినట్టు అమరటం కూడా హార్డ్ వర్క్ అండ్ లక్.
1: దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ఫిల్మ్స్ అండి. అన్నిటికీ మనం కష్టపడతాం, కొన్ని సెన్సేషన్ క్రియేట్ చేస్తే కొన్ని మధ్యలో అయిపోతే ఏంటి వీళ్ళు తీసేటప్పుడు తెలియదా ఎలా అవుతుందని మీరు అనుకుంటారు. సో ఎవ్రీ ఫిల్మ్ ఇస్ న్యూ ఫిల్మ్ అండి, ఎవ్రీ ఫిల్మ్ ఇస్ ద ఫస్ట్ ఫిల్మ్.
0: వెరీ ట్రూ.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఏంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ, కంసామిద.
1: కంసామిదానా? అంటే
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
1: కంసామిద.
0: బై.
1: కంసామిదా.

0: ఏంది
1: తెలుగు పాట?
0: ఈ మధ్య విండో లేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిధమ్ కోసం అర్థం పద్ధం లేని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగ్
0: మీనింగా క్యాచీగా ఉండాలి. క్యాచీగా
1: అయితే ఓకే. ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఇవెన్నెల నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
4: ఉండిపోదాం.
3: ఎలా? టైం అయిపోతుంది కదా.
4: ఆపేద్దాం.
3: అలా సినిమాల్లోనే అవుతుంది.
4: అయితే అక్కడికే వెళ్దాం.
3: ఏ హీరో అలా ఎలా?
4: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Ikali, ahoru, ivennela. Nuvvu nenu. Elane undipothe baaguntundi kada.
10: Undipodam.
9: Ela time ayipothundi kada.
10: ఆపేద్దాం.
9: అలా సినిమాల్లోనే అవుతుంది.
10: అయితే అక్కడికే వెళ్దాం.
9: ఏ హీరో అలా ఎలా?
10: ఓ హీరోయిన్.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Congratulations, Ricky.
7: Thank you.
6: Putti, thank you kaadu. Koncham naa kosam time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నన్ను ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఏంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసిన అదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా? అంటే
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
1: కంసామిద.
0: బై.
1: కంసామిదా.

అమ్మాయి పద్దెనిమిదో యాభై వేసుకుందంట చిన్న వీధి సక్కలు సిట్టమ్మ గారి చిన్న కోడలు నలభయో ఏటి నీళ్ళు వసుకుందంట రంగులు రాజారావు గారి మూడో అమ్మాయి పక్కిటి పుల్లారావు గారు నాలుగో అబ్బాయితో జంపు జల్లాని అంట ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజులు సిట్టమ్మ దుబాయ్ సత్యమతి వాళ్ళ మొగుళ్ళి వదిలేశారంట వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట మొదలెట్టవే మంగతాయారు

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: వెళ్ళిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit

0: nagrajhomes.com.
1: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
3: ప్రైవసీ ఎవరికి కావాలండి?
4: If you are not one of these people, you may want to try Zoho One.
5: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Hey, Pilla! అట్లా నవ్వేసి స్పార్పు మాకే బాబు.
8: మీరేంట్రా నన్ను చూస్తున్నారు?
7: ఎవడి డప్పుడు కొట్టండా.

0: ఇంకేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా? అంటే
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
1: కంసామిద
0: నై
1: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో,
1: విరిజల్లు రేడియో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Oka dantho okati kalisi pani cheyani software lu konadam ante naaku chaala ishtam.
5: Nenu pani kraani mariyu vaadadaniki kashtanga unde software ni maatrame vaadtanu.
4: Nannu evaraina track chestu unte naaku bhale ishtam.
5: Privacy evadi kavalandi?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Congratulations, Vicky.
4: Thank you.
3: Putti, thank you kaadu. Koncham naa kosam time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: రాజు, నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: ఆవురు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా

0: you're looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: మీరు వింటున్నారు అమెరికాలోని మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో,
7: తెలుగు ఎఫ్ఎం రేడియో,
8: విరిజల్లు రేడియో.
6: మజా చేయాలా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
4: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
5: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
6: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
5: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
2: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
3: ప్రైవసీ ఎవరికి కావాలండి?
4: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై Zoho One.
5: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఇవన్నెల నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
4: ఉండిపోదాం.
3: ఎలా? టైం అయిపోతుంది కదా.
4: ఆపేద్దాం.
3: అలా సినిమాల్లోనే అవుతుంది.
4: అయితే అక్కడికే వెళ్దాం.
3: ఏ హీరో అలా ఎలా?
4: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాట్. ట్రావెలోపాట్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాట్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: We give hope of the impossible. This is the man who's really going to be the man who's going to be celebrated as the boss of the town.
10: Congratulations, Vicky.
11: Thank you.
10: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: రంగుల్ రాజారావు గారు మూడో అమ్మాయి, పక్కింటి పుల్లారావు గారు నాలుగో అబ్బాయితో జంపు జల్లాని అంట.
1: ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజులు సిట్టమ్మ దుబాయ్ సత్యమతి
0: ఆళ్ళ మొగుల్ని వదిలేచారంట.
1: వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై జోహోవాన్. జోహోవాన్ ఇస్ ఎన్ ఆల్ ఇన్ వన్ ఇంటిగ్రేటెడ్ సాఫ్ట్వేర్ సూట్ టు రన్ యువర్ ఎంటైర్ బిజినెస్. జోహోవాన్ ఇస్ ఈజీ టు యూజ్ అండ్ ఇస్ కమిటెడ్ టు డేటా ప్రైవసీ అండ్ ప్రొటెక్షన్. విజిట్ zoho.com/one today to learn more. Zoho One.
3: Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets meet the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: వెళ్ళిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: నాకేంటి?
1: మాటలో పడే చూసు కలదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
1: కంసామిద.
0: బై.
1: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, గాని డోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: నై
0: కంసామిదా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: back up.
1: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
3: ట్రావెలోపాడ్
2: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
4: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
1: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
2: ప్రైవసీ ఎవరికి కావాలండి?
3: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
4: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
7: విరిజల్లు రేడియో.
6: మజా చేయాలా.